0: కెనరా తెలుగువాణి శ్రోతలకు శ్రీనివాస్ ప్రసాద్ నమస్కారం అండి. నిన్న అందరూ గణపతికి పూజ చేసుకొని ఉంటారని ఆశిస్తున్నాము. మనకి 14వ తారీఖున ఇక్కడ జరుపుకున్నాము, అలాగే కొంతమంది ఈరోజు కూడా చేసుకుంటున్నారు పూజ, వినాయక చవితి పూజని. 2 రోజులు చేసుకోవడంలో తప్పేమీ లేదు. అలాగే మనకి కెన్బరాలో మనకి మోసనందలి శ్రీ విష్ణు శివ మందిరంలో, అలాగే ఫ్లోరినందలి హెచ్టిసి టెంపుల్లో కూడా హెచ్టిసి మందిర్లో కూడా వినాయక చవితి పండుగని జరుపుకున్నారు. చాలామంది వెళ్ళారు వాటి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా. అలాగే మనకి ఒకవేళ ఈ 2 రోజుల్లో చేసుకోవడానికి వీలు కలగకపోయినట్లయితే మనకి ఎప్పట్లాగే ఇక్కడ కెన్బరాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ కెన్బరా వారు ఈ శనివారం నాడు, అనగా 19 సెప్టెంబర్ నాడు ఉదయము 10 గంటల నుండి పామర్స్టన్ కమ్యూనిటీ హాల్లో గణపతి పూజ నిర్వహిస్తున్నారండి. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనకి గణపతి పూజ, అలాగే లడ్డు తయారు చేస్తారండి. ఎప్పుడు వాళ్ళు లడ్డు ఆక్షన్ అది ఉంటుంది. అలాగే ఈసారి గతసారి కూడా చేసినట్టున్నారు చెండమేళం అని చెప్పి మన కేరళ వాళ్ళది వాయిద్యం అది ఉంటుంది. అలాగే కొన్ని గేమ్స్, అలాగే పిల్లలకి కొన్ని ఆర్ట్స్, అలాగే ఈసారి ఏదో మ్యాట్ని సినిమా అంటున్నారు. దాని తర్వాత విసర్జనం కూడా ఉంటుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ సపరివార కుటుంబ సమేతంగా ఈ తెలుగు అసోసియేషన్ వారి కార్యక్రమానికి ఈ శనివారం నాడు వెళ్తారని ఆశిస్తున్నాను. ఇదండి 19 సెప్టెంబర్న ఉదయం 10 గంటల నుండి పామర్స్టన్ నందలి కమ్యూనిటీ హాల్లో. అదండి మనకి ఇక్కడ జరగబోయే ఒక కార్యక్రమము ఈ శనివారం నాడు. అలాగే ఈరోజు అనగా సెప్టెంబర్ 15న మనకి భారతదేశంలో ఇంజనీర్స్ డే అని జరుపుకుంటారు. ఇంజనీర్స్ డే అంటే ఇంజనీరు లేనిదే అభివృద్ధి లేదు, తమ మేధోశక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలను అందించిన ఘనత ఇంజనీర్లదే. ముఖ్యంగా నదులకు ఆనకట్టలు నిర్మించి దేశ ఆర్థికాభివృద్ధికి, భారతావని ప్రగతికి బలమైన పునాదులు నిర్మించిన ఘనత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి చెందుతుంది. ఆయన తన ఆలోచనలకు దార్శనికతను జోడించి బీడు భూములను సైతం సస్యశ్యామలం చేశారు. ఇంజనీరుగా, దార్శనికుడిగా, విద్యా ప్రదాతగా, నిపుణుడిగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తమ ప్రత్యేకతను చాటారు. సెప్టెంబర్ 15న ఆ మహనీయుడి జయంతి, దాన్ని పురస్కరించుకొని ఆయన్ని ఎవరైనా సరే స్మరించుకోవాల్సిందే. సమయ పాలన, నిబద్ధత, అంకిత భావానికి మారుపేరైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నేటి యువతకు ఒక ప్రేరణ. ఆయన జ్ఞాపకార్థం భారతదేశమంతా ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించుకుంటోంది. ఈ నేపథ్యంలో మనకి కొన్ని విషయాలు నేను మీకు వినిపిస్తానండి ఆయన గురించి. ఆయన ఒకసారి రైల్లో ప్రయాణిస్తుండగా ఆ రైలు శబ్దంలో వచ్చిన తేడాను గమనించి వెళ్లాల్సిన దారిలో పట్టాలు విరిగినట్లు అర్థం చేసుకొని వెంటనే చైన్ లాగి రైలును ఆపేశారని చెప్తారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1861 సెప్టెంబర్ 15న ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని ముద్దనహళ్ళిలో జన్మించారు. ముద్దనహళ్ళి అనేది అప్పటి మైసూరు సంస్థానంలో భాగంగా ఉండేది. విశ్వేశ్వరయ్య గారి తండ్రి పేరు శ్రీనివాస శాస్త్రి, అలాగే తల్లి పేరు వెంకటలక్ష్మమ్మ గారు. శ్రీనివాస శాస్త్రి ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు, ఆయన సంస్కృత పండితుడు కూడా. కానీ విశ్వేశ్వరయ్య గారికి 12 ఏళ్ళు ఉండగా ఆయన తండ్రి గారు మరణించారట. చిక్బళ్ళాపూర్లో ప్రాథమిక విద్యాభ్యాసం ముగిసిన తర్వాత 1881లో డిగ్రీ చదవడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు బెంగళూరు వెళ్ళారు. ఆ తర్వాత పూణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నత విద్య అభ్యసించారు. ఆ తర్వాత ముంబైలోని పీడబ్ల్యూడి విభాగంలో కొద్ది కాలం పనిచేశారట. అక్కడి నుంచి ఇరిగేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు వెళ్ళారు. ఆయన మైసూర్ అభివృద్ధిలో బాగా కీలక పాత్ర పోషించారు. 1912 నుంచి 1918 వరకు విశ్వేశ్వరయ్య గారు మైసూర్ సంస్థానానికి దివాన్గా పనిచేశారట. మాండ్యం జిల్లాలోని కృష్ణరాజసాగర్ డ్యాం నిర్మాణానికి ఈయనే ముఖ్య కారణం అంటారు. మైసూర్ అభివృద్ధిలో ఈ విశ్వేశ్వరయ్య గారి పాత్ర ఎంతో కీలకము. కృష్ణరాజసాగర్ డ్యాము, భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్, మైసూర్ శాండిల్ ఆయిల్ అండ్ సోప్ ఫ్యాక్టరీ, యూనివర్సిటీ ఆఫ్ మైసూర్, బ్యాంక్ ఆఫ్ మైసూర్ వంటి ఎన్నో సంస్థల ఏర్పాటులో ఆయన కృషి దాగి ఉంది. ఆయనను కర్ణాటక రాష్ట్ర భగీరథుడు అని కూడా పిలుస్తారు. సింధు నది నుంచి సుక్కూర్ పట్టణానికి నీటిని తరలించేందుకు ఆయన ఇచ్చిన ప్రణాళిక అప్పట్లోని ఇంజనీర్లందరినీ మెప్పించింది. అప్పుడుకి ఆయన వయసు 32 ఏళ్ళే. నీటిపారుదల వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయడానికి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సూచనల ఆధారంగా బ్లాకుల వ్యవస్థను అభివృద్ధి చేసింది. స్టీల్ గేట్ల ఏర్పాటు ద్వారా డ్యాం నుంచి నీటి ప్రవాహాన్ని అడ్డుకోగలిగారు. బ్రిటిష్ అధికారులు కూడా విశ్వేశ్వరయ్య గారి ఆలోచనలను అభినందించారట. హైదరాబాదులో మనకి ఇప్పుడున్న హైదరాబాద్ భాగ్యనగరంలో మూసీ వరదల అడ్డుకట్టకు ఆయన ప్రణాళిక వేశారట. భాగ్యనగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన ప్రణాళికను కూడా విశ్వేశ్వరయ్య గారే రూపొందించారు. అప్పట్లో హైదరాబాదులో వరదలను నివారించేందుకు అవసరమైన ప్రణాళికలను సూచించవలసిందిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అప్పటి నిజాం కోరారట. మూసీతో పాటు దాని ఉపనదిగా ఉండే ఈసీపై కొన్ని జలాశయాలను నిర్మించాలని ప్రతిపాదిస్తూ విశ్వేశ్వరయ్య గారు ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. మురుగునీటి పారుదలకు అవసరమైన సూచనలు చేశారు. ఈ ప్రణాళికలు నిజాంను ఎంతగానో మెప్పించాయిట. ఆ తర్వాత ఆయన మైసూరుకు చీఫ్ ఇంజనీరుగా నియమితులయ్యారు. దేశ అభివృద్ధికి పరిశ్రమలే ప్రధానమని ఆయన బలంగా నమ్మేవారు. అందుకే ఆయన జపాన్, ఇటలీ దేశాలకు చెందిన నిపుణులతో సిల్క్, శాండిల్వుడ్, లోహ వంటి ఎన్నో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారు. బ్యాంక్ ఆఫ్ మైసూర్ పేరుతో ఓ బ్యాంకును ప్రారంభించారు. దాని నుంచి వచ్చే ఆదాయాన్ని వ్యాపార అభివృద్ధికి ఖర్చు చేసేవారు. 1918 దీవాన్ పదవి నుంచి విరమణ పొందారట. అలాగే ఆయనకి వచ్చిన పురస్కారాలండి, 1955 విశ్వేశ్వరయ్య గారికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేశారు భారత ప్రభుత్వము. ప్రజాజీవనాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించే ఎన్నో కార్యకలాపాలు చేపట్టినందుకు గుర్తింపుగా బ్రిటిష్ భారత ప్రభుత్వానికి చెందిన కింగ్ జార్జ్ 5 నైట్ కమాండర్ బిరుదుతో ఆయనను సత్కరించారు. ఇవి కాకుండా ఆయనకు మరెన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి. ఆయన పేరు మీద ఎన్నో సంస్థలు కూడా ఏర్పాటయ్యాయండి. ఇదండి మోక్షగుండం, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి కొన్ని విశేషాలు. సో మనకి ఇందాక చెప్పినట్టుగానే భాగ్యనగరానికి ఆయన చేసిన సేవలు ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పటికీ మనకి ఆ డ్రైనేజ్ వ్యవస్థ అవన్నీ దాని తర్వాత ఏమైందంటే, కాలక్రమేణలో ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో హైడ్రా అని చెప్పి అక్కడి ప్రభుత్వం ఇప్పుడు కొన్ని చోట్ల నదు దాన్ని ఉంటారు కుంటలు వీటన్నిటిని ఆక్యుపై చేసేసారు అని చెప్పి వాటిని కూల్చి వాటన్నిటిని అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక విధంగా ఏంటంటే మనకి వాళ్ళు ఎంతో ఆలోచించి ప్లాన్ చేసిన వాటిని మనము వివిధమైనటువంటి కట్టడాలను కట్టి నీటి ప్రవాహం సరిగా సాగకుండా మనం అడ్డుకుంటున్నామని అనిపిస్తున్నది. భవిష్యత్తులో ఇలాంటి మోషగుండం విశ్వేశ్వరయ్య గారి ఇంజనీరు ఒక ఆయన ఎవరైనా సరే తోడ్పడతారేమో అని ఆశిద్దాము. మన హైదరాబాద్ కానీ ఎక్కడైనా సరే మనకి వరదలు గురి వరదలు కానీ డ్రైనేజ్ వ్యవస్థను కానీ సక్రమంగా చేస్తారని ఆశిద్దాం. దిస్ ఈజ్ 2XX FM 98.3 పీపుల్ పవర్ రేడియో. మీరు కెన్బరా తెలుగు అని రేడియో కార్యక్రమాన్ని 2XX FM 98.3 తరంగాలపై వింటున్నారు. ఈరోజు కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నది శ్రీనివాస్ ప్రసాద్ లక్కరాజు. మా కార్యక్రమంలో పాల్గొనడం తలచినట్లయితే కెన్బరా తెలుగువాణి @gmail.com మీరు సంప్రదించగలరు. మా మేమందరము ఇది చేస్తున్నది ఒక విధంగా అంటే వాలంటీరింగ్ వర్కేనండి. సో మీకు ఎటువంటి మీకు ఎటువంటి ట్రైనింగ్ ఏమి అక్కర్లేదు. మీరు మా స్టూడియోకి వస్తే మాతో పాటు ఎవరో ఒకరిని తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తాము ఇక్కడ. అలాగే మీరు ఒకవేళ ఇంటి నుంచి ఏదైనా రికార్డ్ చేసి పంపించదలుచుకున్నట్లయితే కెన్బరా తెలుగువాణి @gmail.com పంపించగలరు. వచ్చే మంగళవారం నాడు మేము వాటిని ప్లే చేసి మీకు వినిపించగలము. అలాగే మనకి సిడ్నీలో ఇళయరాజా గారు, మ్యూజిక్ మాస్టరో అంటారు, మాస్టరో ఇళయరాజా గారు ఈ సెప్టెంబర్న సిడ్నీకి వస్తున్నారని చెప్తున్నారు. ఆయన ప్రోగ్రాం వచ్చి సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది 26 సెప్టెంబర్న నార్వెస్ట్ కన్వెన్షన్ సెంటర్లో ఉంటుందని మనకి వివరాలు అందినాయి. మరిన్ని వివరాలకు మీరు ఆన్లైన్లో మీరు చూడగలరు. 26 సెప్టెంబర్న సిడ్నీకి వస్తున్నారు. ఆ సందర్భంగా మన అలాగే మనకి కెన్బరా వాస్తవ్యులు శ్రీకాంత్ అలాగే రేవతి గారు ఒక పాట కోరారు. ఇళయరాజా గారి స్వరపరిచిన ఒక పాటని, ఇది మనకి గుణ అనే చలనచిత్రంలోని పాట అండి. వినండి, మీకు కూడా నచ్చుతుంది అని ఆశిస్తున్నాము.
1: మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వసట కుశలమా, నీ నిసట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, తాయలను కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
2: తొలికల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత.

0: తగిలిన గాయం అదే చల్లగా మారిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలా?
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపొస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

అదండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే ఎస్పి శైలజ ఆలపించిన ఈ పాట ఇళయరాజా గారు స్వరపరిచారు. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ పాట. ఇది గుణ అనే చలనచిత్రంలో 1992 వచ్చిందండి ఈ సినిమా. శ్రీకాంత్ గారికి అలాగే రేవతి గారికి ధన్యవాదాలండి. చాలా రోజులైంది ఈ పాటను విని. మీ కోరిక వలన మా ప్రేక్షకులు, మా శ్రోతలు, అలాగే నేను కూడా వినగలిగాము ఈ పాటని. అలాగే మీరు మా తెలుగువాణి కార్యక్రమంలోకి ఏదో ఒకరోజు వస్తారని ఆశిస్తున్నాము. మనకి రేపు ఋషి పంచమి అండి. ఋషి పంచమి అంటే భాద్రపద మాసంలో వచ్చే ఋషి పంచమి అనగా మనకి వినాయక చవితి తర్వాత వచ్చే బ్రిక వలన మా ప్రేక్షకులు, మా శ్రోతలు, అలాగే నేను కూడా వినగలిగాము ఈ పాటని. అలాగే మీరు మా తెలుగువాణి కార్యక్రమంలోకి ఏదో ఒకరోజు వస్తారని ఆశిస్తున్నాము. మనకి రేపు ఋషి పంచమి అండి. ఋషి పంచమి అంటే భాద్రపద

మహర్షులు మూలస్తంభాల వంటి వారు. అలాంటి మహర్షులను తలుచుకునే సందర్భమే ఈ ఋషి పంచమి. అలాగే మన ప్రాచీన ఋషులను పూజించే వ్రతము కూడా ఋషి పంచమి. రోజు వ్రతం కూడా చేస్తారండి. భారతీయ పరంపరాగత పౌరాణిక కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి, మన ప్రతి వంశానికి ఒక ఋషి మనకి మూలపురుషుడిగా ఉన్నారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే మన నేటి భారతీయ సంతతి అని చెప్తారు. కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు ప్రాతస్మరణీయులే. మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు. మరీచి ఋషి వంశము వరుసగా వివస్వత్క్రమంగా శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది. ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తఋషులను పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు, వీరు ఏడుగురు పూజనీయులు. రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల రూపేణా మనకు అందించాడు. వ్యాసు మహర్షి నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు వ్యాస మహర్షిని. సప్తఋషుల్లో మనకి కశ్యపుడు ఒక ప్రజాపతి, మరీచి కళల పుత్రుడు, దక్ష ప్రజాపతి పుత్రికలలో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో 2 పెళ్ళాడారు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షల శతాత్మన జాతులు, సింహ మృగ సర్పాలను, పక్షులను, గోగాళాలను, అనూరుడు, గరుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభగుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాట. అతని భార్య అనసూయ అత్రి తన తపబలంతో త్రిమూర్తులను పోలిన సోమ దుర్వాస దత్తాత్రేయులను కుమారులుగా పొందారు. అత్రి భార్య అనసూయ పతివ్రత శిరోమణి. భరద్వాజుడు ఉదత్యుని పుత్రుడు, తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి కృతాచీ పట్ల చిత్తచాంతల్యం పొంది ఘటనలో ద్రోణజన్మకు కారకుడవుతాడు. మనకి ఇవి ఋషి పంచమి రోజున ఇంకా చాలా వీరి గురించి చాలా కథలు అవి ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మనకి సప్తఋషుల ప్రతిమలను చేయించి షోడశోపచారాలతో పూజించి అలాగే ఋత్వికులను సంతుష్టులను చేసి భోజనం ఏర్పాటు చేస్తారట ఋషి పంచమి రోజున. సప్తఋషులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే మనకి సకల దోషాలు తొలగిపోతాయి అంటారు. 7 సముద్రాలు, 7 కులపర్వతాలు, 7 ఋషులు, 7 ద్వీపాలు, 7 భువనాలు, ఇవటన్నిటినీ ప్రాతకాల స్మరణతో మనకి శుభాలను కలుగజేస్తాయంటారు. అందుకే ఈ రోజున, అంటే శుక్లపక్ష పంచమి రోజున, భాద్రపద మాసం శుక్లపక్ష పంచమి రోజున స్త్రీలు తమ పూర్వకృత దోష పరిహారం కొరకు విధి విధానంగా పూజిస్తారు. ప్రతి ఋషి పంచమికి సుమంగళులు ఋషులను పూజించి తమ దోషాలను దూరం చేసుకొని ఆయువు, బలం, యశస్సు, ప్రజ్ఞ పొందగలరని వ్రత విధానము తెలుపుతోంది. అందుకని మనకి ఏంటంటే రేపే ఋషి పంచమి, ఆ రోజున వ్రతము అది తెలుసుకోవాల్సిన వాళ్ళు మీరు ఆన్లైన్లోను లేకపోతే మీ పూజారులు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కనుక్కొని మీరు ఏ విధంగా చేసుకోవాలి అనేది వారిని కనుక్కొని, కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు, రేపు 2 పూట్ల ఉపవాసం అది ఉంటారు చాలామంది. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారని చెప్తారు. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు మనకి సప్తఋషులని ఒకసారి పొద్దున నిద్రలేవంగానే తలుచుకుంటే ప్రాతస్మరణీయులు వీరు. అదండి ఋషి పంచమి వ్రత గురించి, అలాగే ఋషుల గురించి క్లుప్తంగా మీకు తెలియపరిచాను. మళ్ళీ వచ్చే మంగళవారం రాత్రి 8:30 కలుద్దాము. అలాగే ఇంకొక ఈరోజు ఈ శనివారం ఆదివారం నాడు మనకి కెన్బరాలో ఇంకొక చోట కూడా మనకి గణపతి
పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి 19వ తారీఖున, అలాగే 20వ

తారీఖున ఇది కింగ్స్ఫోర్డ్ స్మిత్ స్కూల్ హోల్ట్ హోల్ట్లో ఉన్న కింగ్స్ఫోర్డ్ స్మిత్ స్కూల్లో 19-20 తారీఖున ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కూడా మీరందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమం యొక్క మీరు 19-20 తారీఖున అని చెప్పారు. 19వ తారీఖున నాకు తెలిసి మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమం మొదలవుతోంది. మరిన్ని వివరములకు మీరు అనిల్ కుమార్ గారిని సంప్రదించగలరు, లేకపోతే మనకి కెన్బరా గణేష్ ఉత్సవ సమితి వారు దీన్ని కండక్ట్ చేస్తున్నారండి. అదండి మనకి కెన్బరాలో జరుగుతున్న విశేషాలు. మళ్ళీ వచ్చే మంగళవారం రాత్రి 8:30 కలుద్దాము. అంతవరకు సెలవు. ఒక్క నిమిషం అండి.